హలో 9 8 2 1 0 2 6 2 1 2 BPL. అరే 9 8 2 0 2 6 2 3 5 మ్యాక్స్ టచ్. చే యార్, జిస్ లడ్కీ కో పటానే కా వోయ్ ఫోన్ పర్ నీ ఆతీ యార్.